నమస్కారం రజశ్రీ కామ ధన్యవాద సత్క ముఖ్య ఖబరు. నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రాష్ట్రీయ జెనరిక్ దస్తావేజ్ నోందణీ పద్ధతి ఖాలా ఎనీవేర్ నోందణీ పద్దత్ చాలూ కర్పీ గోయ హే భారతాతలే తిసరే రాజ్య జాలా అసే ముఖ్యమంత్రి దత్త ప్రమోద్ సావంత్ హాణీ సాంగలా. ఉత్తమ జనజాగృతీ ఖాతీర్ సరకారీ విభాగ ఆని మాధ్యమ యూనిట్సా మధ్యలో సమన్వయ అధిక ఘటముట్ కర్పాక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మళ్ళీ PIB గోవాన్ పణజేత్ आंतरमाध्यम प्रसिद्धी समन्वय समितीच्या बसकेचे आयोजन केले. समाजाक शिक्षित करून समाजाचे परिवर्तन जातले जाल्यार शिक्षकांनी महत्वाची भूमिका वठोवची पडटली असे मुख्यमंत्री दत्त प्रमोद सावंत हांणी सांगला. गोय विधानसभेचे पावसाळी अधिवेशन 31 ऑगस्ट 1 सप्टेंबर आणि 2 सप्टेंबर असे 3 दिवस चलतले. अधिवेशन आपोवपी समन्स राज्यपालांनी जारी केला. नवो नुस्तेमारी हंगाम सुरू जावपाक फक्त 3 दिवस बाकी असताना दक्षिण गोयातल्या कुटबण जेटीचेर नव्या हंगामाची तयारी निमण्या पांवड्यार पावल्या. मजगती नुस्त्याचे उत्पादन वाढवपाक आणि दर्यातल्या नुस्त्याची संपत्ती तिगून उरपाची खात्री करपा खातीर वर्सुकी नुस्तेमारी बंदी 60 दिसांवेल्यान 90 दिसांमेरेन वाढोवची अशी मागणी नुस्तेकारांनी परत एक फावट केल्या. सचिवालयात मुख्य सचिवांच्या अध्यक्षतेखाला जाल्ल्या बसकेत बुडून मरण येवपाच्यो घडणुको टाळपा खातीर कृती आराखड्याचो नियाळ घेतलो. गृहमंत्री वा हेर खंयचेच मंत्री गोळीबाराचे आदेश दिनात अशें म्हणून केंद्रीय संसदीय कामकाज मंत्री किरेन रिजिजू हांणी लोकसभेत विरोधी पक्ष फुडारी राहुल गांधींचेर टिका केली. लोकसभेन भौशीक परिक्षा अयोग मार्गाचो प्रतिबंध सुधारणा विधेयक 2026 मंजूर केले. हे विधेयक भौशीक परिक्षा अयोग्य मार्गाचो प्रतिबंध कायदो 2024 हातून सुधारणा करपाच्या उद्देशान हाडला. ह्यो आशिल्ल्यो कांय मुखेल खबरो.

Ritaro Zone Alfredos అని చెప్తామే అన్ని తెస్తుంది కాతారాయకోలే టోర్నే రోగో అనేత ఎం బోయర్ గైతా ముఖ్యులే కాతార్ థియాస్ట్రిస్ట్.